పదరతం పినష్టోమం ఆదర్శనం మర్మహతం కరోతో వా యాధా తథా వివిదధతు వంపతో మాత్రాననధస్తు సేవన పరః. Нет для меня иного Господа, кроме Тебя, и Ты останешься им вовеки.